చాలా చోట పట్టి కింద కాదు అది ఒక ఫీలింగ్ మనం అదొచ్చింది చూపే చెప్పలు ఫుట్బాల్ క్లబ్ అదామీ వెళ్ళి వ్యవస్థ చెప్పే చెప్పలు ఫుట్బాల్ క్లబ్ ఉందామా చూమా చూమా చూమా బుల గేమ్ చూమా.